0: జితు మెంకెనగోం హిమ్నును ఆకాశవాణి ఇటానగర్ లోక్క తపదు మలో లైబ్రరియన్స్ గద్దం దోయిలోంగో కెపాసిటీ బిల్డింగ్ లగాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో ఇగ్దోబ్ ఎంలా ట్రైనింగ్ ఎం ఇరోప్ గలా దోదక్ అలోలో ఎడ్యుకేషన్ మినిస్టర్ పిడి సోనామ్ ఆలుక్ జిదాక్లా మెన్లా లైబ్రరీస్ హిగి అని దిక్కుబ గోలే గోలే నగో ఒక్లగబ లైబ్రరియన్స్ గద్ నున్ గసిన్ హెల్ల పాలసా గోలే గోలే ఎల్పక ఎంలా మెంతు నిర్మసోనామ్ మెన్లా లైబ్రరియన్స్ గద్ నును లైబ్రరీ లోక కితాబ్ ఎం కాసితామ్లా ఏమోం యోమ్ దోమాయే నును యద్గో ఇలాయేది డిజిటల్ యాక్సెస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ నాలెడ్జ్ సర్వీసెస్ ఒక మోడర్న్ లైబ్రరీ సిస్టమ్ ఎం అల్లుబ హెల్ పాలా ఎరు తోలక ఎంలా దోయి మొత్తాతు మినిస్టర్ సోనామ్ డైరెక్టరేట్ ఆఫ్ లైబ్రరీ రిసోర్స్ పర్సన్స్ ఒక ట్రైనింగ్ లోక ఆలు జిన నీనరు మైబ్ కొయి చిత్తు మలో అరుణాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ గ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ గద్ స్వచ్ఛ నది స్వచ్ఛ భారత్ అమ్లా అగోమగోమ్ లమ్ల తులా గది నొక్తో పాసిగాద్ గ సిబో కొరం హిబు లగిర్ లక్సిర్ లోక అక్యాయా ఎం బొదుంబ 5.6 టోన్స్ గోబ తిబిన్ తికా గితు దిన్స్ రూనా డ్రైవ్ హిమ్ ఇగ్నమ్ బందే మాతరం ఎం ఎల్ నమ్ గ దిగో లోగో 150 ఇయర్స్ గోసుబ్ కు నమ్ల గబ ఇగ్ గితు ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ జిన్నా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గా దెమ్లా మెంబర్ గితు ఇండియా హోక మెన్స్ బ్యాడ్మింటన్ టీమ్ గా ద ఏషియన్ గేమ్స్ ఎం ఇదాక్లో చైనా ఎం బ్యాడ్మింటన్ పర్ కమిన్స్ నమ్ 3-1 లోక హరి గేక్లా బ్రోంజ్ మెడల్ గో పాస్ టు మెడల్ టేలి లోకా కా కునుమ ఇండియా బొదుంబ మెడలెం ఇయగోల అనిగోబ పాతు ఒక గోల్డ్ మెడల్ అకెన్ గో సిల్వర్ మెడల్ అంగోగో ఒక బ్రోంజ్ మెడల్ అకెగోబ ఇదో అమ్లా మేం పజితాతు పపంపరే ఎం కృతల నూగ ఇస్టేట్ హోక ఇయగోల అక్క డిస్ట్రిక్ట్ లో మాజ్ బె దోయాక్ యాగ్లా ఒక దోయ్ దోగుం గుమ్ దే దాంగ్నాక ఎందులా ఇటానగర్ మెట్రోలాజికల్ సెంటర్ గద్ద ఎల్లో ఎలర్ట్ గో జిలెన్ జితు కేతన్ గద్ద హిర్గ గలో మెంకెన్ ఆగోమ్ మెన్ జిసా
1: తగప్సా ఆగోమ్గో HIV బెమార్ హిగుం అల్లు బహెన్స్లా ఏనం హిగి నరు లోక్ దిన్స్ నా
2: HIV బెమార్ హిగి యో లోక్ న్యోమ్ హి దక్కో ఎం యోమ్ నే HIV బెమార్ గన్ లోక్ ఇలాలా HIV గన్ నమ్ నే యుబ్బం దోబం హిలా బేజి శ్రీంజ్ నిగ్బం హిక్ లోక్ ఒక్క అన్న HIV గయ్యం నే అకి లోక్ అవం సి న్యోగ్లా దు
1: ఎం గే మూబ తోకా అమ్ముంబ దూబం హిక్ లోక్ అలాకియా యా హిక్ లోక్ গম্বগম ইহিক লোক দোবাম তিবাম হিক লোক ওক তারু পিক লোক HIV হিগি নিয়ং মাদনাক
2: HIV টেস্ট ইকা হিলা ইরু তোলাকা হেঙ্গর বলো নমনে মোকলাসিন ইলাদো নক গুনাম হুইনাম এমসিন আলুব গুপু গুপুলাসিন ইলাদো
1: HIV হি গুম্বসিওকা আলুব দেন হেন লাজুকা টেস্ট কতকা ওক HIV গন নামনে আরিক মাপ জুকা হিগি আরিকসা কামা
2: HIV গ লগু লগা হিগি মনে আলুব হেন নাম লগা বা ন্যাশনাল এইডস হেল্প লাইন 1097 নম্বর হব কল রু তলাকা
1: হক না দিনস না বাহিগুম গুমিন হইন লাগাব অরুণাচল প্রদেশ স্টেট এইডস কন্ট্রোল সোসাইটি DHS না হালগন পেলে লোক জিলেন্তু
3: শ্রোতা বিয়াপ সুন রহে তে গালো শ্রোতাও কা সমাচার আপ ইস বক্ত হামে সুন রহে হ্যায় আকাশবাণী ইটানগর কে অরুণ FM 103.1 মেগাহার্টজ পর জহা হোতি হে দিল সে দিল কি বাত हम लौटेंगे इस छोटी सी अंतराल के बाद कार्यक्रम सुबह सवेरे के साथ कृपया कुछ क्षण प्रतीक्षा करें।